ఆనందం సమస్త శాస్త్రాది మహాంతం ధ్యాయే కవిం వాంఛిత ఫల సిద్ధయే.

0: షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం చైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్న భయం తస్య సర్వసిద్ధం.
1: అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా హ్రీం పూర్యగుం శక్తిః ఆదిత్యోం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర మంత్రం జపే వినియోగః. గృణి పాతు శ్రుతిశం సూర్యః పాతు లలాటం ఆదిత్యో లోచతు పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావక్షకరః పాతు హృదయం పాతు భానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభో మణిః ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫం పాతు దిశాంపతిః పాదౌ పాతు దినమణిః పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ఉచ్యతే నాత్ర సంశయః

అభివందితం నంద గోధనం సురారి పద్మనం సమస్త గోపాల బాల జాల చోర బాల కృష్ణమాశ్రయే వారిహార హీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమం పుజారి సూర్యలోచన.

రామణీయ యజ్ఞధామ భామినీ వరప్రద మనోహరం గుణాభిరామోన్నతోన్నతం గురుం సామగాన వేణునాదలోలమచ్యుతాస్తకం గోపాల బాల చాల చూర బాల కృష్ణమాశ్రయే.